0: అనుమగి అతి కళ్ళ పావులు వల హెమధేమ రేట రెండు అతి కళ్ళ అందమించిన పావులు నుబలా కోహిద బలాన్సి నిన్నే మనుష్య అంటే వరద పెట్టవీమ పసల తీయల దేవి అన్ మాస్టర్ కి అన్న అశుద్ధ ఆత్మ నుబలాగే పావులు వినాశకరమించి నినవా దాన్నే సర్పయాన్ని అంధకార ఆత్మ పాగన్న ఏ అశుద్ధ ఆత్మ వల్ల బలే పాగన్న
1: ఏ లే కబాకన్న

స్వయం అవతల దేన అశుద్ధ బల యేసు స్వహాసక నామేన ఫలయౌ ఉదావు కరాన్ని